0: గారే గారే
1: సరపడే
0: గారే గారే
1: ఏ సూరపడ
0: గారే గారే
1: ఏ అమ్మకు పట్ల
0: గారే గారే
1: ఏ సూరకి తరది ఏ సూర్ ఎన్నాయో
0: ఎక్క చతుర నార అమ్మ చోరగనది ఎక్క చతుర నార
1: అమ్మ పకడకరకది
0: మేదే మన్ను కే కాదు ఏ భూసత్ జాత అమ్మ మదత్ జాత అదే ఏ

0: గారే గారే
1: నరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకం
0: పట్టుకోరే గారే
1: సూర కిందరది ఎన్నాయో ఎక్క చతుర నార అమ్మ చోడగలే.

0: గోళ చతుర ఏక పేరైనా యా గోళ బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక చతుర నార కరకే తిందార ఎక చతుర నార బడి హోషియార్ మేర మన కే ద్వార ఏ గుతత జాత అప్నే హి జాల్ మే ఫసత జాత హమ మరత